శుణుచుంది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్రె భక్తి గీత సంబళిత అర్ఘ్యథాళికు మ్యూజిక్ మిత్ర అనుసహ దిల్ సే దిల్ తక్ ଶାରୀରିକ ତଥା ମାନସିକ ଦିଗରୁ ନିଜକୁ ସୁଦୃଢ଼ କରିବାକୁ ହେଲେ ପ୍ରତ୍ୟହ ସ୍ମରଣ କରନ୍ତୁ ବଜରଙ୍ଗ ବଲିଙ୍କୁ, ପବନ ପରି ବେଗବାନ ପବନ ପୁତ୍ର ମାରୁତିଙ୍କୁ। ତାଙ୍କୁ ଆରାଧନା କଲେ ସେ ମନୁଷ୍ୟକୁ।

0: గారే గారే
1: గరపడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు బట్ల
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా అదు
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరకగది
0: మేదే మల్లికే ద్వార